భైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహా తాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి చతుషష్ట్యుపచారాధ్య చతుషష్టి కళామయీ మహా చతుషష్టి కోటి యోగిని గణ

క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞ బాలిని క్షయవృద్ధిర్ వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమలా వంద్య వందారుజన వత్సల వాగ్వాదిని వామకేషి వంధి మండలవాసిని భక్తిమత్కల్పలతిక పశుపాశ విమోచని.

రాగిణి అంబా స్వరూపిణి మణిపూరాబ్జ నిలయావదనత్రయ సంహిత వజ్రాధికాయుధోపేత డామర్యాధివిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుణాన్న ప్రీతమా.

తద్భ్యన్నా సక్త హృదయ కాకిని రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముగ్ధౌదనాసక్త చిత్త సాకిన్యం పాస్వరూపిణి ఆజ్ఞా చక్రాం చ విలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వ

ముక్తిరూపిణీ లాస్య ప్రియాలయకరీ లజ్జారంభాదివందితా భవనామసుధా వృష్టిః పాపారణ్యదవానలా దౌర్భాగ్యతూల వాతూలా జరాధ్వాంతర విప్రభా భాగ్యాభిచంద్రికా భక్తచిత్తకేకీ ఘనాఘనా రోగపర్వతదంభోణిర్ మృత్యుదారు కుఠారికా మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశన అపర్ణా చండికా చండముండాసుర నిషూధిని క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజోవతి ద్యుతిధరా యజ్ఞ రూపా ప్రియవ్రత దురాధాధ్యా దురాదర్శ పాటరీ కుసుమ ప్రియ మహతీ మేరునిలయ మందార కుసుమ ప్రియ వీరారాధ్యా విరాట్ రూపా విరజా విశ్వతోముఖీ ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణీ మార్తాండ భైరవారాధ్య.

భవచక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తి ఉద్దామ వైభవావర్ణ రూపిణి జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ధృష్ట శాంత్యతీత కళాత్మిక గంభీరా గగనాంతస్థ గర్వితా గానలోలుప కల్పనారహిత కాష్టా కాంత కాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేలి తరంగిత కనత్కనకటంక లీలా విగ్రహధారిణి అజాక్షయమేరు ముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థ త్రిపురవాలిని నిరామయా నిరాలంబ స్వాత్మా రామా సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవీ విష్ణు రూపిణి అయో నిర్యోని నిలయా కూటస్థ కుల రూపిణి వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్యానాథ రూపిణి విజ్ఞాన కలనాకల్య విదగ్ధ బైందవాసన తత్వాధికా తత్వమయీ తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సౌవ్యాప సౌవ్య మార్గస్థ సర్వాపద్విని వారిణి స్వస్థ స్వభావ మధురాధీరాధీర సమర్థిత చైతన్యాధ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటరా దక్షిణా దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌలిని కేవలారబ్ధ కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ.